అదయ్యా, నీ పశుపతి పంజో బాణవ తొట్టు బారయ్యా, నీ పశుపతి పంజో బాణవ తొట్టు బారయ్యా. మోరో కన్నిన ముగిలో బణ్ణద ముద్దు మాదయ్యా, నిమ్మ నెత్తి మ్యాలే నాగర జాడె నల్దు బారయ్యా. కెండదోకుళి గండ నీను కెండగణయ్యా, కెండ గోకుళి గండ నీను కెండగణయ్యా, నీ కెండ కొండకి దయ మాడో దుండు మాదయ్యా, నీ కెండ కొండకి దయ మాడో దుండు మాదయ్యా. కరియా కంబళి గద్దుగె ఇంద ఎద్దు బారయ్యా, కరియా కంబళి గద్దుగె ఇంద ఎద్దు బారయ్యా, నీ భారీ బరగన ఏరికొండు బేగనే బారయ్యా, నీ భారీ బరగన ఏరికొండు బేగనే బారయ్యా. మోరు కన్నిన ముగిలో బణ్ణద ముద్దు మాదయ్యా, నిమ్మ నెత్తి మ్యాలే నాగర జాడె నల్దు బారయ్యా. మల్లిగె ಹೂವ ಮುಡಿದು ಬಾರೋ ಮಲಯಾ ಮಾದಯ್ಯಾ, ಮಲ್ಲಿಗೆ ಹೂವ ಮುಡಿದು ಬಾರೋ ಮಲಯಾ ಮಾದಯ್ಯಾ, ನೀ ಮೆಲ್ಲ ಮೆಲ್ಲನೆ ಪಾದವನಿಟ್ಟು ನಲೆದು ಬಾರಯ್ಯಾ, ನೀ ಮೆಲ್ಲ ಮೆಲ್ಲನೆ ಪಾದವನಿಟ್ಟು ನಲೆದು ಬಾರಯ್ಯಾ. ಬೆಳ್ಳಿ ಮೋಡದ ಮೂಡಲ ಮನೆಯ ಮುದ್ದು ಮಾದಯ್ಯಾ, ಬೆಳ್ಳಿ ಮೋಡಲ ಮೂಡಲ ಮನೆ